0: ఇలా
1: సత్యయుగాన కై గెలుతూ నేను సురాం
0: కై గెలదేవా ఓ
1: విట్టలతో నేనా హే
0: మాజా నింద్రాని భట్నర్ నై మరిక
1: కశలాలా
0: కాహే
1: तरी मी आंघोळीसाठी आलो असायला
0: स्वतःने जुरमावली बोलती काकाला
1: स्वतः विचार तो केला म्हणाला मोरेश्वर काका आंघोळी करता करता ज्ञानेश्वराच्या जवळ येऊन
0: अगदी जवळ येऊन